అంది. సౌరుడైతే కలిసం అంది జనపేకడే నా ముత మళ్ళీ ఆ సభ్యులు జన్మతి నా దా గుర్మ జనా మన జనపాసా టాలియా

ఆశ్రయంగా నాకశున్నాయి కాలంగా మాధు జాకో ఆస్మారి నాకశున్నాయి సంసారీ రావు జాకే హృదయ ఠాకర్ హోయ్ నాకు శానాయి కోయే జాకు తొమ్మిది నీ ప్రవతీరు నాకు నీటు న్యావే పీరు కోనా మే సో గుర్పాయా పార్మా పూర్ణ దేహాయా గౌడీ మహల్లా పైమా దుర్లభ దే పై బట్ భాగి నామ నా జపే తే ఆత్మకాతి మా